0: హలో హలో మైక్ టెస్ట్, హలో మైక్ టెస్ట్ 1 2 3, హలో మైక్ టెస్ట్ 1 2 3, మైక్ టెస్ట్ మైక్ టెస్ట్,
1: హలో హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3, హలో హలో హలో హలో.
2: ಶಾಂತರಾಗಿ ಶಾಂತರಾಗಿ ಮಹನೀಯರೇ ಮತ್ತು ಮಹಿಳೆಯರೇ, ಜನಕ್ರಾಂತಿ ಪಕ್ಷದ ಮುಖಂಡರಾಗಿ ಬಹಳ ಕಾಲದಿಂದ ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಮತ್ತು ಸಮಾಜಕ್ಕೆ ನಾನಾ ರೀತಿಯಲ್ಲಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿರುವ ಶ್ರೀ ಸಾಯಿ ರಾಮರಾಯರು